0: శుభోదయం, గుడ్ మార్నింగ్. అదైతే ఇంకెంతరా వెళ్ళా అన్ని వాడువే మోటివేట్ కరణిగోళ్ళు తవటి గారిని దాగిన దవాళ్ళని కన్ని దాగిన ఉదయ వేల పొడ్డ మగేళ్ళ ఉదయకాయ దవాళ్ళకాయ దిక్కం ఎక్కటారా రాయట గన్నోడ మేమ కరన్న అది పొడ్డ ఎలియటయా ఈల పీట్సా కాకేమ కావాలా పొడ్డ ఎంజాయ్ కరన్నోని లైఫ్ సమారోహ పీట్సా కానోకి అన్ని లైఫ్ ఎగే ఇక్తరా విధియక ఇప్పుడు లక్షరీ అవస్థావక్యలు అయితనో అని సమారు ఇతను అయ్యో పీసాయ కానీ మహాలకు దేద్దు మే
1: మహాలకు
0: పీట్సా కీలకి అప్పుడు మతక్కిన ఇక నమత్తి లంకా పీట్సా కీల కీయపు గమం మతక్కిన ఇక నమత్తి ఏకేవిల్లా పీసా కాడి పొడి కాడియా పొడి హట్టెగక్కేలేదా అన్న ఏమేగా మేఘ లంకామ దన్న ఉప దన్న అపి దన్న అప్పుడు సన్నామ కియన్న బే ఒక తీరుంగన్ను అపి మే కియన కూడా రతుపాటై సుదుపాటై కలుపాట
1: కలుపాటై
0: పాట తునై పీసా కాడి కేలే కొలగాల తీను పొడి హట్టెగక్కగా హెమతనమ తీను టౌన్ ఎగ్దా సమస్య అనూపాయి లోకే తిబున లొకుమ సహా సార్థకమ పీసా జాలే ఉని ఓ కియన పీసా కాడి ఏకాలి అలాగే ఆదాయం అవరుద్దగట డాలర్ బిలియన పహాయి దశమ దిక అమెరికావి ములు పీసా మాగట్టెకిన్ కాలకడ వడ అయితూనే ఏగొల్లంట ఏ ప్రసిద్ధ రతుపాట వహలే ములు లోకేమ దెనగిన హిటియా రతుపాట వహలకివుగా మాట మతక్కి హరియటం అవరుదు తిహకట పాశ్చ అదవెత్తి ఒయకిన పీసా కడి ఆదాయం డాలర్ మిలియన తున్సి దాహతరికి వెటిలా దెన్ ఏకే బాయి పదిన మలిలేమ అప్పి ఆగని పిస్సుదు బాగా హేమే గానే పులు సమహార రటవల తీన పీస కడ దెన్ బంకులు అమెరికావి కడవల్ దేశీయ పనహాత్మ వాహన తీరునే గల అంతిమే దియాలకి మౌసమాగమన సిద్ధవునా అర రత్నం బిత్తర దాపు మే కికిలివ క్యాలి దగ్గర కడ్లా వినత్ సమాగమ వికునోవగి మేమే
1: ఏమత్
0: కరన్ను.

నిరోషా విరాచిని స్వరేన్ ఇలిసిన్ గౌని మునతరం ప్రేమణీయ రసవత్ హరవత్ గీత సముచ్చత్ నేద అపి నిరోషా విరాచిని స్వరేటత్ మోహతక విరామ్యక్ దిన్న సౌదానం మంద అపి బహుమాదరేన్ సినేహసిన్ గౌరవేన్ రయూం కర్ల కెదవాగత్ మీలంగ ప్రవీణ ఆదరణీయ గాయన శిల్పియాట మీ వేదికావత ఆరాధనా కరాంద ఒబ వెనువెన్ గయా వసవతుడి అపి హొంద ఆత్మ సంప్రసాదికి ఆరాధనా కరము దయారత్న రణతుంగ ప్రవీణ ఆదరణీయ గాయన శిల్పియానంట అపి హొంద ఆత్మ సంప్రసాదికి కరము రసవతుడి

శృతి, నేను శృతి, నిరోషా విరాచిని, ప్రవీణ ఆదరణీయ శిల్పిని నవ్వుతూ వేటాత్, అపి గౌరవనీయ ఆరాధనేతులవి తదత్, మీ సహృద రసవతూన్ రసవత్ కలాట్, సందీయధార ప్రాసాంగిక వేదిక ఆవేశిట. అవుతు మీరత్ సముదేన్ని అవి తవత్ దవసక మునగహిముకి ఆదరణీయ బలాపురుత్తు అతులి, భూమి శృతి నవతాత్, నిరోషాక్యోపట. రసవతు అపి కెమెన్ కెమెన్ అదత్, మీ ప్రాసాంగిక హముభి మీ అవసాన్ అదీరట సమీప అవసాన్, అపి మెతన్ సిట్ మీ ప్రాసాంగిక సజీవకరణ అవసరాన్ని దక్వా గయాన్నట, భూమ ఉనుసుం అత్వ సంప్రసాదేకి నారాధనా కరమునవతత్ వేదికావట, దయారత్న రణతుంగ ప్రవీణ ఆదరణీయ గాయన శిల్పి అట, రసవతు అపి హొంద అత్వ సంప్రసాదే కరము.